ñamba ngala bañanga jorlo paro kudagla bañanga nga kaeter wer bo manu am bañanga yanga kudal bañanga ba kampar ngol nga taama to taama nga nem epri jinga nga manu kudal bañanga problem lang maran nu nuron paro manu kudal problem den lo kaade man manu am chenda kaade te kare ngol tanga ya pam kudal bañanga lo kaade man nga hk nga mara ban nyamba ji import no nga karme yanga mele bañanga lo bañanga pano kaade te ngol tanga sam taama mat piyanga wanga nga kut mat pi really hard mara మనం ఒక ఫ్యామిలీ కుదగల ప్రజల మిల్లపిని మనం ప్రింట్ లాంగ్లు మనం నంబుదాంగ ఏపకంగా చిన్న కాడ లాంగ్ ఒడి చేయించ లాంగ్లో కచ్చ కనిపించింది ఫేస్ వాయింగ్ కలము ప్రూఫ్ మన కలంగ ఏప కూర్చో రిసీప్ మనం అంగ వంగంజకు ఉటకాడ ఉటకాడ నంబుజు ఉటకాడ చోడు కుదగల పొంగ ముళ్ళు కల కలపకాన్ని మర్పి మొన్ బరా నంబు చిన్న కాడ కచ్చ కనిపంగ చింగ్ జరమ్మడా హెల్ప్ మంటకు ఏపకు చోళ్ళు పోరు కూర్చు ముళ్ళ తంగ మేకింగ్ షో అంగనాకే నంబరావు లైక్ అంగ లుకాడి మండగా అంగ కజ కన్మ మట్పి ఊరంగ మడనే ఎంగ యుంగు నంగ మట్పి కజ కన్ బంజన మడ వాజి మలల నేరన మడ కజ కన్ బల కుత్ పూడి మడ ముల్లర మడ అంగ ఎవ్రీథింగ్ కుత కల్ పంగ ముల్లరంగ మనుగు నేను ముల్లరా ముల్ల చంబ చౌడు పరుకులం నంబజు నేర్పక మిజింగ్ చెరంగ కుత కన్ బల చేయంబు అవుట్ పీ పొడుగు నంబంగ మట్పి ఫేస్ థింగ్ మడగల మిజింగ్ చెరంగ నేర్పక సోరు మెంట అంబర ప్రాబ్లం ఎంగ వంగంజకు నంబర్ ఆఫ్ ఇంగ్ జంగుల జంగ సర్వీస్ ప్రిపేర్ అకు మన నంబర్ జంగ లైక్ నెంత వేప కురంగ ఔల్ పీ పొడుకురా మురి జంగ కచ్చిప మ్యూన్ నం ప్రాబ్లం మడగల మట్పి సర్వీస్ గనే ప్రిపేర్ అకు ఓ నంబర్ ఆఫ్ కచ్చిక డ్రై చే మూల జంగ మట్పి అంబజ కలగ పెరే థింగ్స్ మడ ముట్టి మన అంబుడు మన అంబజ చిన్న కళ జంగుల జంగ ప్రాబ్లం ఎంగ కచ్చిపంగ కోసు మరల మూ ప్రాబ్లం సంగ మూలరా నంబర్ అంబు కుచ్చ నాక వంగ నంబజ మన అంగ అత పీపుల్ లాంగ్ కుచ్చ కమ్ముల జంగ మడను ముళ్ళుగా ఉన్ యూ క్యాప్ ఆల్ పీపుల్ ముళ్ళ జంగ ప్రాబ్లం కజల్ పల్ మడగల కజకం అంబు చుక్క సర్వీస్ ప్రిపేర్ వంగారే నంబు కజకర ముట్టు మనే ఎంగో ఆల్ పీపుల్ నంబు కజపం హెల్ప్గా వరే కళ కలకం జన కాంటాక్ట్ మన టీమ్ అంబరా ముళ్ళ హెచ్కే కంప్లైంట్ స్కీమ్లా మన నంబర్ కరే ఫ్రీ సర్వీస్ అంబరాజు ఏపాకు నేను అంబరాజు ఎంగ ఒరే కుదకం క్వాలిటీ కేలం ఎప్పుడు ఎంగ సర్వీస్ ఎంగ సమ్మన్ రిసీప్ మన కుదక హెచ్ కే ప్రిపేర్స్ ముళ్ళ మన ఇప్పుడు ఆస్ట్రేలియన్ కప్ మన లైక్ మట్పి నర్సింగ్ హోమ్స్ ఎంగ ముళ్ళ మట్పి కా ప్యాకేజ్ ఎంగ సర్వీస్ ఎప్పుడు అంబరా కమనుల్ హెచ్ఐసిసి సర్వీస్ ముళ్ళ మన అంబితంగ వంకంతకంగా కాయిన్ సర్వీస్ అంగ నత పేర్సన్ లాంగ్ మట్పి చింతకాయలు ఏపాకు సర్వీస్ అంగ కుదక మన ఇమ్మని చింతకాయలు ఆస్ట్రేలియన్ కప్ మనలో మన ఇంకా సర్వీస్ ప్రిపేర్ మన అంబరాలు కరగాలి కుమ్మం చేయమని ఇంక ఔట్ పేర్సన్ ఇంకా కుదరం నీరులు కుదరం కాడేయమని మన ఇంకా ప్రాబ్లం ఇంకా నమ్మకూడదు ఇంకా సర్వీస్ కానీ ప్రిపేర్ కచ్చిగా నేను కంపారు ఇంకా ప్రాబ్లం కుదగం కరమ్ వాళ్ళు ముళ్ళది కలగం ఫేమడ కరమ్ ఇంకా ఔట్ పేర్సన్ ఇంకా సర్వీస్ ప్రిపేర్ ఇంకా ఔట్ పేర్సన్ ఇంకా కుదా ఇంకా కొండ కరమ్ ముళ్ళ జ్ఞానం కూడా చెప్పంపు మనం ఓ కలగం హెల్ప్ మన నిండు చిన్న కాడ చంపుతూ ముళ్ళతో కజకం వంగమే ఇంక నెంబర్ ప్రాబ్లమే ముళ్ళ జంగ కజకం నిండు చేపం మట్పి ఫోన్ అమ్మడా మట్పి కలం రాటి మనలేరమ్మడా ఓ సుడిపా అంగనే ఇంటి నాట్ల కలం వంగం ఓ కజన్ పా నెంబర్ మట్పి కాంటాక్ట్ మన కలం చేపింగ్ ఓ కప్పుకుండా నెంబర్ చెప్పుడు నేను వాణి అండ్ మట్పి నిండు కూర్చు పెరవే ముళ్ళ కజకం పని కప్పుకుండా హెల్ప్ మన మన నెంబర్ నూల్పమ్మ ఏడమ్మరలా నెంబర్ పడుచు ముళ్ళ కజకం ఏడమ్మ ఏడిచ్చే మా నంబు చిన్న కాడ కరంగ కంఫర్టబుల్ అనేక లైక్ మట్పి కజం చేపి ప్రాబ్లం అంబుచు నేప కుదకం నెంబు ఏప మడని సారీ మేమ్ నెంబు కొంచెం ఎంగ కుదగల పంగ ఉరకాయ ఉరకాయ మన ఇంకా చుక్కుడు పది సిరికల్ పొడి చేయమరా ఎంగ వంకంత కొంచు నెంబు చిన్న కాడ లాంగ ఫ్యామిలీ మెంబర్స్ మడ ఫ్రెండ్ మడంగ ఓ అంగన కుదక నడపంగ రిప్రజెంటేటివ్ మన ఎంగ మట్పి హెల్త్ క్లినిక్ కూడా పట్ల స్టాఫింగ్ ఓ అంక ఓక సంగ కుదకలం మడ కుదకలంగా మెల్లపించి ఇంక ప్రాబ్లం పింగ్ ఇప్పుడు లాంప్లంగ ఏపాకంగ అవుట్ పీపుల్ లుగడే మన నెంబర్ అలా కది కనిపించిన ములాజు రింగ్ మన నెంబర్ నెంబర్ ములాజు అనే హెచ్కే కంప్లైంట్ స్కీమ్ లా ముల 1-800-550-552 అండ్ యూ కన్ ఓల్డ్ సాంగ్ అనే కలమ ఇంటర్నెట్లో పెండి మన నంబర్ ఆచు ములచంగా హెచ్కే కంప్లైంట్స్ .com/.com/.au